మార్గ అమీర్ కంగాల్ రాజీవ్ మహారాజ్ మహారాజా ఇతే నల్కే చీ రం మకాన్ జమీన పుత్ర ధ్యానే సాథ నీ దేనా కే వస్తు మేరే నాల్ జాయేగీ హజూర్